0: వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. మూడు దేశాల పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత్కు తిరుగు ప్రయాణమయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు అహ్మదాబాద్లో 405 కోట్ల రూపాయల విలువైన పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్లలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా ఫ్లోరిడాలో జరిగిన మ్యాచ్లో నార్వేను 2-1 తేడాతో ఓడించి ఇంగ్లాండ్ సెమీఫైనల్స్కు దూసుకెళ్లింది. టెన్నిస్లో నోస్కోవా తన తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ను కైవసం చేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల న్యూజిలాండ్ పర్యటన ముగించుకుని భారత్కు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ పర్యటన సందర్భంగా మోదీ న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్తో చర్చలు జరిపారు. రక్షణ, పర్యాటకం, క్రీడలు, విపత్తు నిర్వహణ, పశు సంవర్ధక రంగాలతో సహా వివిధ రంగాల్లో 5 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆక్లాండ్లోని స్పార్క్ అరేనాలో జరిగిన కార్యక్రమంలో 10,000 మందికి పైగా ప్రవాస భారతీయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోదీ, భారత్ న్యూజిలాండ్ల భవిష్యత్తు ఒకదానితో ఒకటి ముడిపడి ఉందని, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం అభివృద్ది చెందిన దేశంగా మారే దిశగా భారతదేశ ప్రయాణాన్ని వేగవంతం చేస్తుందని పేర్కొన్నారు.
1: भारत और न्यूजीलैंड के रिश्ते में यादें भी हैं, दोस्ती भी है, वैल्यूज भी है और एक कमिटमेंट भी है. भारत न्यूजीलैंड की यही वाका एक नई यात्रा पर निकलने के लिए तैयार है. हमारे सामने अवसरों से भरा खुला समुद्र है. हवाएं हमारे साथ है, समंदर की विशाल लहरें हमारे साथ है, इच्छा शक्ति का नीला आसमान हमारे साथ है. आने को काफी कुछ है और मैं जानता हूं हम सफल होंगे.
0: ఈ సందర్భంగా న్యూజిలాండ్ ప్రధాని లక్సన్ మాట్లాడుతూ భారతదేశాన్ని నమ్మకమైన మిత్రుడిగా అభివర్ణించారు. న్యూజిలాండ్ పురోగతికి భారతీయ సమాజం అందిస్తున్న సహకారాన్ని, మోదీ నాయకత్వాన్ని కొనియాడారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు అహ్మదాబాద్లో 405 కోట్ల రూపాయల విలువైన అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. ఈ కార్యక్రమం సందర్భంగా మంత్రి గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గం కోసం ప్రతిష్టాత్మకమైన భారీ అటవీకరణ ప్రచారాన్ని కూడా ప్రారంభించారు.

0: నిర్ణయిస్తారు. వాతావరణ మార్పులను ఎదుర్కొనే ప్రచారంలో భాగంగా ఈ ఏడాది నియోజకవర్గ వ్యాప్తంగా 1.25 కోటి పైగా మొక్కలు నాటుతున్నారు. ఈ డ్రైవ్ కింద అటవీ శాఖ వన్ కవచ్ నమూనాను ఉపయోగించి అహ్మదాబాద్, గాంధీనగర్ జిల్లాల్లో దాదాపు 60 లక్షల స్థానిక జాతుల మొక్కలను నాటనుంది. హైదరాబాద్ను ఒక ప్రధాన హైస్పీడ్ రైల్ హబ్గా రూపొందించనున్నట్టు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. హైదరాబాద్ను పూణే, చెన్నై, బెంగళూరు నగరాలతో అనుసంధానించేలా బుల్లెట్ ట్రైన్ కారిడార్లను ప్రతిపాదించినట్టు తెలిపారు. హైదరాబాద్లో నిన్న జరిగిన పరిశ్రమల సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఈ హైస్పీడ్ రైల్ నెట్వర్క్ వల్ల ప్రయాణకాలం గణనీయంగా తగ్గడమే కాకుండా దక్షిణ భారతదేశంలోని ప్రధాన ఆర్థిక కేంద్రాల మధ్య అనుసంధానం మరింత బలోపేతమవుతుందన్నారు. భారత్లో వేగంగా వృద్ధి చెందుతున్న ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ రంగాల గురించి మంత్రి ప్రస్తావిస్తూ, దేశం ప్రస్తుతం ఏఐ యాజ్ ఏ సర్వీస్ మోడల్ను అవలంబిస్తోందని, ఎలక్ట్రానిక్స్ తయారీలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు. చిప్ డిజైన్ రంగానికి అవసరమైన దేశీయ వ్యవస్థను బలోపేతం చేసేందుకు దేశవ్యాప్తంగా 315 విశ్వవిద్యాలయాల్లో సెమీకండక్టర్ డిజైన్ టూల్స్ను ప్రవేశపెట్టినట్టు ఆయన వెల్లడించారు.
1: 3 హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ కారిడోర్స్ టు హైదరాబాద్ టు తెలంగాణ, విచ్ విల్ టోటలీ చేంజ్ ది ల్యాండ్స్కేప్. ఇఫ్ యూ సీ ఫ్రమ్ పూణే టు హైదరాబాద్, ఫ్రమ్ హైదరాబాద్ టు చెన్నై, ఫ్రమ్ హైదరాబాద్ టు బెంగళూరు, దిస్ విల్ బికమ్ అ మేజర్ గేమ్ చేంజర్ ఫార్ ఎంటైర్ రీజన్ అండ్ హైదరాబాద్ విల్ బికమ్ ది హై స్పీడ్ హబ్. దిస్ విల్ టోటలీ చేంజ్ ది ల్యాండ్స్కేప్. ఇట్ విల్ బ్రింగ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డెవలప్మెంట్. ది ఎకానమీస్ ఆఫ్ దిస్ ఎంటైర్ రీజన్ విల్ బికమ్ ఫుల్లీ ఇంటిగ్రేటెడ్.
0: ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, బుల్లెట్ రైల్ ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వం 5 లక్షల కోట్ల రూపాయలు కేటాయించిందని తెలిపారు. అలాగే తెలంగాణలోని సికింద్రాబాద్, నాంపల్లితో సహా 42 రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నట్టు చెప్పారు. 2047 నాటికి అభివృద్ది చెందిన భారతదేశాన్ని ఆవిష్కరించే లక్ష్యంలో భాగంగా ఐటీ పరిశ్రమలను వరంగల్, కరీంనగర్ వంటి టైర్ 2 నగరాలకు విస్తరించాలని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
2: The reforms has reached Hyderabad. Our city will soon be home to 3 out of 7 high-speed rail elevated corridors. The connectivity to Hyderabad to Bangalore, Hyderabad to Pune, Hyderabad to Chennai further enhance these cities with the 5 lakh crores of this bullet trains connectivity expenditure.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్లలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, మధ్యప్రదేశ్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే ఈరోజు కోస్తా ఆంధ్రప్రదేశ్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఐఎండీ శాస్త్రవేత్త డాక్టర్ నరేష్ ఆకాశవాణితో మాట్లాడుతూ, రాబోయే 2 రోజుల్లో ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో 12 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఎటువంటి గణనీయమైన అల్పపీడన వ్యవస్థ లేకపోవడం వల్ల రాబోయే 6-7 రోజుల్లో వాయువ్య, మధ్య, ద్వీపకల్ప భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో వర్షపాతం సాధారణం కంటే తక్కువగానే ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎల్నినో పరిస్థితుల కారణంగా దేశంలో మొత్తం ముందస్తు ఋతుపవనాల వర్షం సాధారణం కంటే తక్కువ స్థాయికి పడిపోయిందని చెప్పారు.
3: We have given orange alert for next 2 days and for Assam Meghalaya it is a red alert. After 2 days heavy rainfall activity likely to continue over these subdivisions. And if you talk about the another part of country, we are not expecting any significant rainfall. Rainfall activity is likely to be subdued over South Peninsula India, Central India, West Central India. And plains of northwest India, heavy rainfall activity of Chittagong northwest India may occur over northern Punjab, northern Haryana during next 2 days, and over Uttarakhand it may occur for next 6-7 days.
0: FIFA ప్రపంచ కప్ లో భాగంగా ఫ్లోరిడాలోని మయామి స్టేడియం లో జరిగిన మ్యాచ్ లో నార్వేను 2-1 తేడాతో ఓడించి ఇంగ్లాండ్ సెమీఫైనల్ కు దూసుకెళ్లింది. 60 ఏళ్ల క్రితం జూల్స్ రిమెట్ ట్రోఫీని కైవసం చేసుకున్న తర్వాత ఇంగ్లాండ్ ప్రపంచ కప్ లో సెమీఫైనల్స్ కు చేరుకోవడం ఇది.

ప్రకృతి అంతా మాతృస్వరూపమే. ప్రతి రూపాన్ని తల్లిలా భావించి పూజిస్తుంటాం. ఆ శక్తి స్వరూపిణి అమ్మలగన్న అమ్మని తలుచుకుంటూ ఈ భక్తి గీతం ఇప్పుడు విందాం. పాడినవారు పి సుశీల. సాహిత్యం సాయి కృష్ణ యాచేంద్ర. సంగీతం ఎల్ కృష్ణన్.

గోవిందుని తన అష్టపదులలో చక్కని పదలాలిత్యంతో కీర్తించిన జయదేవుని అష్టపది విందాం. ఈ భక్తి గీతం పాడినవారు నిత్య సంతోషిణి, సాహిత్యం శ్రీ జయదేవ, సంగీతం జే సత్యదేవ్.

చిన్ని కృష్ణుని చిలిపిచేష్టలు చెప్పతరమా? పాపం, గోకులంలో స్త్రీలు నేరం చెప్పకుండా కన్నయ్య చేసే మాయలు అంతా ఇంతా కాదు. ఇప్పుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గళంలో ఈ భక్తి గీతం విందాం.

మన కేంద్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టింది. అందులో ఒకటి స్వదేశ్ దర్శన్ 2.0. భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ దేశంలో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి స్వదేశ దర్శన్ 2.0 పథకాన్ని ప్రారంభించింది. ఇది పర్యాటక ప్రాంతాలను స్థిరమైన బాధ్యతాయుతమైన గమ్యస్థానాలుగా మార్చడానికి మరియు ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి సహాయపడుతుంది. ఈ పథకం ద్వారా కేవలం పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయడమే కాకుండా స్థానిక ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం, స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించడం దీని ముఖ్య ఉద్దేశ్యం. అంతేకాక స్థానిక యువతకు పర్యాటక రంగంలో నైపుణ్యాలు పెంచుకోవడానికి శిక్షణ ఇస్తారు. దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తూ స్థానిక సంస్కృతిని, హస్తకళలను కాపాడుకుంటారు. పర్యాటకులకు అన్ని రకాల మౌలిక వస్తువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటారు. మరిన్ని వివరాలకు www.pib.government.in వెబ్సైట్ను సంప్రదించగలరు.

మర్యాదా పురుషుడు రాముడు, తండ్రి అని దాటని తనయుడు రాముడు. ఆ శ్రీరాముని రామాయణమంతా మన నిత్య జీవిత పాఠం. రామునిపై ఈ భక్తిగీతం విందాం ఇప్పుడు.

శ్రీ సత్యనారాయణుని తలిచి తలపెట్టిన పనులు తప్పక పూర్తవుతాయి. ఆ స్వామి మంగళహారతిని విందాం. ఆలపించిన వారు నిత్య సంతోషిణి ఉష, సంగీతం జే సత్యదేవ్.

రేపు ఉదయం 100.1 ఎఫ్ఎం గోల్డ్ మల్లెపూదండ కార్యక్రమంలో ఆంధ్ర మహాభారతం అనుశాసనిక పర్వం శ్రీ టి కోటేశ్వరరావు ప్రసంగం ప్రసారమవుతుంది. శ్రోతలు గమనించగలరు. ఇంతటితో ఈరోజు మల్లెపూదండ కార్యక్రమం సమాప్తం. నమస్కారం.